శ్రోతలకు నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సౌందర్య లహరి కార్యక్రమానికి. అందమంటే కేవలం మనం రూపమే కాదు, ఆరోగ్య

ఆరోగ్యకరమైన శరీరం ప్రశాంతమైన మనస్సు ఆనందంగా ఉండే జీవన విధానం కూడా నిజమైన సౌందర్యానికి ప్రతీకలు అందుకనే సౌందర్య లహరి అనే కార్యక్రమం మీకోసం తెచ్చుకుని ఉన్నాము ఈరోజు ఈ బుధవారం నాడు నేను విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో 12 నుంచి 12:30 వరకు ఈరోజు మీకోసం ఉపయోగకరమైన ఆరోగ్య సూచనలు అందాన్ని పెంపొందించే చిట్కాలు ప్రేరణిచ్చే సందేశాలు అలాగే మీ మనస్సుకు హాయినిచ్చే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాను అయితే ఇప్పటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో

ప్రతిరోజు కొన్ని నిమిషాలు సూర్యకాంతిలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది.

ఇది ఎముకల బలానికి మాత్రమే కాదు ఇది ఉత్సాహానికి రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో ఉపయోగపడుతుంది

మంచి నిద్ర ప్రకృతి ఇచ్చిన అత్యుత్తమ బ్యూటీ ట్రీట్మెంట్ ప్రతిరోజు సరిపడా నిద్రపోతే చర్మం తాజాగా కనిపించడమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా

మన జీవితంలో లేదు అని చెప్పడం కూడా ఒక మంచి అలవాటు. ప్రతి మనికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం, మీ ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఒత్తిడిని తగ్గించడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే. కాబట్టి మన జీవితంలో లేదు అని చెప్పడం కూడా ఒక మంచి అలవాటు.

మీరు నిన్నటి కంటే ఈరోజు ఒక చిన్న మంచి అలవాటు పెంచుకున్నట్లయితే అదే నిజమైన విజయం. చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి.

సౌందర్య లహరి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా నవ్వండి, ప్రతిరోజును ఉత్సాహంగా ఆరంభించండి. వచ్చే వారం మరో కొత్త అంశంతో, కొత్త చిట్కాలతో, మధురమైన పాటలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అందరికీ శుభాకాంక్షలు. విష్మా కిస్సెలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన స్వరాల వేదిక తెలుగు ప్రసారంలో వందనాలు స్వీకరించుకోండి. నేను అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నాను. ప్రసారం యొక్క 20 నిమిషాల తెలుగు కార్యక్రమం ఈ జూలై నెల యొక్క 1వ తారీఖున మొదలవుతున్నది. ఒక చక్కనైన పాట, విశేషంగా మనం ఈ పాట అంకితమిస్తున్నాం వింటున్న శ్రోతలందరికీ.

సరే శ్రోతలారా, మనైనాటి స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం ఈ రాత్రి సమయాన మనం సరిగ్గా 7:30 గంటలకు మొదలు పెట్టి ఉన్నాం. అంటే మొత్తం ఇదే కార్యక్రమం 8:50 వరకు ఉంటారని నా శుభ నమ్మకం. ఏ విధంగా ఒక కొత్త నెలలో శుభ ప్రారంభం అడుగులు చక్కగానే మనం వేసి ఉన్నాం ఈ రోజున అనుకుంటున్నాను. మొత్తం ఈ నెలలోనున్న వారం రోజుల్లో అంటే హాయిగా ఆడుతూ పాడుతూ చక్కగానే మనం కాలం గడపాలి.

సరే ప్రియమైన శ్రోతలారా, మన నాటి తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక ఇక కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మొత్తం ఈ 20 నిమిషాల తెలుగు ప్రసారంలో ఉన్నందుకు అనేక అనేక హృదయపూర్వక ధన్యవాదాలు. మీకందరికీ శుభరాత్రి. హరే శ్రీనివాస, జై తెలుగు తల్లి, నమస్కారం.